0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి మంజరి రాగంలో త్యాగరాజస్వామి కృతి పట్టి విడువరాదు ఆదితాళం.
2: లిసన్ టు ఏ క్లాసికల్ కర్ణాటిక్ వీణా రిసైటల్ బై శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్. షీఈస్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. Srimati Subbalakshmi begins her recital with composition of Tyagaraja Swami Patti Viduvaradu in Rag Manjari set to Aditala.

0: ఇప్పుడు వినండి రంజని రాగంలో త్యాగరాజస్వామి కృతి దుర్మార్గ చరాధను రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి దుర్మార్గ చరాధములను ఎన్ రాగ్ రంజని సెట్ టు రూపకతాళం.

0: నిజగా దశ సింధు పరివిరాగంలో జయదేవుని అష్టపది ఆదితాళం.
1: యు విల్ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ జయదేవ నిజగా దశ ఇన్ రాగ్ సింధు భైరవి సెట్ టు ఆదితాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరీ వింటున్నారు. వాద్య సహకారం మృదంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సారమతి రాగంలో త్యాగరాజస్వామి కృతి మోక్షము గలదా ఆదితాళం.
1: యూఆర్ లిస్నింగ్ టు అ వీణా రిసిటల్ బై శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్. షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ మృదంగం బై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. కంటిన్యూయింగ్ హర్ రిసైటల్ శ్రీమతి సుబ్బలక్ష్మి నవ్ రెండర్స్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మోక్షము గలదా ఇన్ రాగ్ సారమతి సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి మారవైరి రమణి నాసికాభూషణి రాగం రూపకతాళం త్యాగరాజస్వామి కృతి.
1: శ్రీమతి సుబ్బలక్ష్మి కంక్లూడ్స్ హర్ వీణా రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి మారవైరి రమణి ఇన్ రాగ్ నాసికాభూషణి సెట్ టు రూపకతాళం.

0: కర్ణాటక శాస్త్ర సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఏ సుబ్బలక్ష్మి సత్యానంద్ వీణావాద్య కచేరీ విన్నారు. వాద్య సహకారం మృదంగంపై శ్రీ సిరిపల్లి నాగేశ్వరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You are listening to a classical Kathak Veena recital by Shrimati A. Subbalakshmi Satyanand. She was accompanied on mridangam by Shri Siripalli Nageshwar Rao. This program was contributed by
0: Akashvani Hyderabad
1: for Rakam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classic Music Program, you'll be listening to Clarinet Recital by Sri Pothanuri Subramanyeswar Rao, supported on violin by Srimati B.V. Durga Bhavani, on Mridangam by Sri Ilapavaluri Pinakapani, and on Ghatam by Sri Aligolu Satyanarayana.
2: Ragam Nirantara Bharatiya Sangeetavanti, Inati Karnataka Sangeeta Karyakramamlo, Sri Pothanuri Subramanyeswar Rao Gari, క్లారినెట్ వాద్య కచేరీ వింటారు. వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని, శ్రీ ఐ పినాకపాణి మృదంగం, శ్రీ అలుగోలు సత్యనారాయణ ఘటం.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ కృతి రామా నీపై ఇన్ రా కేదారా సెట్ టు ఆదిదాళ్.

0: That was a Muthuswami Dikshitar Kriti, Neerajakshi Kamakshi, in Rag Hindola, set to Rupakthal.
1: Intavarku, Neerajakshi Kamakshi, Hindola Ragam, Rupakathalam, Muthuswami Dikshitulu Kirtana Vinnaru.
0: Ragam, 24/7, anytime Indian music. Today's Carnatic Classical Music Program, you are listening to Clarinet Recital by Sri Pothanuri Subramanyaswar Rao.
1: మీరు వింటున్నారు రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పోతునూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు గారి క్లారినెట్ వాద్య కచేరి వింటున్నారు.
0: నౌ యూ విల్ బి లిస్నింగ్ టు త్యాగరాజ కృతి ఏ తావునరా ఇన్ రాగ్ కళ్యాణి సెట్ టు ఆదితాళ్.
1: ఇప్పుడు ఏ తావునరా కళ్యాణి రాగం ఆదితాళం త్యాగరాజ స్వామి తనా.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH. Anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలతూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీ శ్రీనివాస్ అయ్యర్ల గాత్రయుగళం వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ విఎల్ వేదగిరి, మృదంగంపై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
4: లిసన్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయట్ బై అలతూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ శ్రీనివాస అయ్యర్. ది ఆర్ అకంపనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ విఎల్ వేదగిరి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
3: కార్యక్రమంలో ముందుగా వినండి ఆదయ శ్రీ రఘువర ఆహిరి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
4: అలతూర్ బ్రదర్స్ బిగిన్ దేర్ వోకల్ డ్యూయట్ విత్ అ కాంపోజిషన్ ఇన్ రాగ్ ఆహిరి, ఆదయ శ్రీ రఘువర, కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అలత్తూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్, శ్రీనివాస్ అయ్యర్ల గాత్రయుగళం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ విఎల్ వేదగిరి, మృదంగంపై శ్రీ కోయంబత్తూర్ ఎన్ రామస్వామి.
1: యు ఆర్ లిస్నింగ్ టు అ కర్ణాటక క్లాసికల్ వోకల్ డ్యూయట్ బై అలత్తూర్ బ్రదర్స్ శ్రీ శివసుబ్రహ్మణ్య అయ్యర్ అండ్ శ్రీ శ్రీనివాస అయ్యర్. They were accompanied on violin by Shri V. L. Vedagiri and on mridangam by Shri Coimbatore and Ramaswamy.
0: Karnataka Shastri Sangeeta Karyakramamlo Shri Voleti Venkateswarlu Ganam Taru. Vadya Sahakaram Violin Pai Shri Kokkonda Subramanya Sharma, Mridangam Pai Dr. Yella Venkateswar Rao.
1: This is Ragam 24/7, an exclusive Indian classical music channel. You will now listen to a Karnataka classical vocal recital by Shri Voleti Venkateswarlu. He is accompanied by Shri Kokkonda Subramanya Sharma on violin and Dr. Yella Venkateswar Rao on mridangam.
0: Karyakramamlo ippudu vinandi Patti Viduva Raadu Manjari Raagamlo Tyagaraja Swami Kruti Adi Taalam.
1: Listen to a composition in Raag Manjari, Patti Viduva Raadu, composed by Saint Tyagaraja, set to Adi Taal.

0: ఇప్పుడు వినండి, రామ నీ దాసుడనే గదా, మాళరాగం ఆదితాళం ఆర్ వేణుగోపాల్ రచన.
1: లిసన్ టు అ కాంపోజిషన్ ఇన్ రాగ్ మాళవి. రామ నీ దాసుడనే గదా, కంపోజ్డ్ బై ఆర్ వేణుగోపాల్, సెట్ టు ఆదితాళ్.

0: ఇప్పుడు వినండి అరబిరాగంలో పొన్నయ్య పిళ్ళై రచన అంబా సౌరంబా ఆదితాళం.
1: లిసన్ టు అంబా సౌరంబా, ఎ కంపోజిషన్ ఆఫ్ పొన్నయ్య పిళ్ళై ఇన్ రాగ్ అరబి, సెట్ టు ఆదితాళం.

0: ఇప్పుడు వినండి శ్రీ నారసింహ మాం పాహి ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.
1: నౌ లిసన్ టు అ కాంపోజిషన్ ఆఫ్ సెయింట్ త్యాగరాజా ఇన్ రాగ్ ఫలమంజరి. శ్రీ నారసింహ మాం పాహి సెట్ టు ఆదితాళ్.

0: కార్యక్రమంలో చివరిగా వినండి, కనకశైల విహారిణి పున్నాగ వరాళి రాగంలో శ్యామశాస్త్రి కృతి ఆదితాళం.
1: శ్రీ వెంకటేశ్వర్లు కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ శ్యామశాస్త్రి. కనకశైల విహారిణి ఇన్ రాగ్ పున్నాగ వరాళి సెట్ ఆదితాళం.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొక్కొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
1: You are listening to a Karnataka classical vocal recital by Sri Oleti Venkateshwarlu. He was accompanied by Sri Kokkonda Subramanya Sharma on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad kendra samarpana.
3: This program was contributed by All India Radio Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.